0: Վեբգործը www.newparfum.com.
1: Իկցենի Կասխավեպա
2: Գեմրիելի կերձիս մեսամզա դեպլատ Թավարիա կատամի իղոս Նոստե Նոստե ստապիրմը մաղազի էբ ովլդղի ուրատ մարագդեպա կարտուլի կատմիս ախալի խործ պրոդուկտ էբիտ Գեծույ էտ դե շեի ձինետ ճանսախի պրոդուկտի կամրջեուլի կերձիս մեսամզա դեպլատ
3: Սեզոնի սպոնսորիա Կամոտորսի, Չերման Ադլերիս սաուտոմոբիլու զետեպիս օպիցիալուրի ծարմոմատ գնելի սակարտվելոշի։
0: Գեպատի ժպատ խոյլասատույս սակարելի ռեստորանի Սաբատոն, սակործիլո դա սատղեսասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասասաս 63 ლარიანი მენიუ 45 ლარად, 75 ლარიანი მენიუ 60 ლარად, 88 ლარიანი მენიუ 75 ლარად, 100 ლარიანი მენიუ 95 ლარად. რესტორანი საბატონი, 10 წელი თქვენ სამსახურში. მისამართი: ორთაჭალა, გია გულუას 3. ტელეფონი: 574-17-90-90. 591-17-69-69.
4: მოამზადეთ თქვენი მიკროავტობუსი დღესვე კამოტორში და შეხვდით გაზაფხულის სეზონს სრული მზადყოფნით. ელექტროდიაგნოსტიკა, სავალი ნაწილის შემოწმება და შეკეთება, ძრავის კომპლექსური დიაგნოსტიკა და გამართულად მუშაობის სრული უზრუნველყოფა. ყველაფერი ერთ სივრცეში, სწრაფად, ხარისხიანად და გარანტიით. პრემიუმ ხარისხის ავტონაწილები და მომსახურება, რომელსაც მძღოლები წლებია ენდობიან. კამოტორსი, საქართველოს ლიდერი კომპანია მიკროავტობუსების ავტონაწილებსა და სერვისში.
0: ჯუბა, თქვენი იმედი. ჯუბაში სიახლეა. გადმოწერეთ ჯუბას აპლიკაცია. ისარგებლეთ ავტოგადაზიდვებით. 2-70-00-00. გამოიძახეთ სერვისი მარტივად. ანდეთ თავი ჯუბას გამოცდილებას. ჯუბას ფილიალები აქვს მთელს რეგიონში. 2-70-00-00. იქეიფეთ, მოილხინეთ და დარეგეთ ჯუბაში. ჯუბა გისურვებთ ბედნიერ გზავნობას. 2-70-00-00.